ఏదే లు ఉయవల పసంగ లగల కలే అతు స్తంగ సంగ సంగ నగ తమన బప పులి ఉసంగ నే మమ మలి ఉసంగ లమన గతి గతి మన మన బతి గతి మన మన వే ఉత పల్ మలి గతి గతి మన మన మన నగ గతి గతి మన మన మన మన వే కసమ ల సంగ గతి గతి మన మన గతి గతి మన మన గతి గతి మన మన గతి గతి మన మన గతి గతి ఉప మరి ఉప మలి అంగ సమల మల